0: వెళ్ళి
1: వీళ్ళు దావాలి లేకుంటే లంకారెడ్డి పెడుతున్నారు. సమగ ఎత్తే సెమట వాసన సత్తుపిరి సత్యంతేకటి వగేమ సత్యకటి ఆశీర్పడుతున్న మామ రంజన్ ధర్మరత్న వేసిన వీటి దా నెక్స్ట్ ఓక అప్ డ్రై సెన్ నువ్వు హియర్ బై రాడియో డామ్స్ట్రెట్ మిట్ లంకా రాడియో సెండు ఇస్ ఊన్సో ఇస్ అదన్ సూపర్ టోలర్ సోనిగ ఓక అప్పుంసెన్ నువ్వు గిఫ్ట్స్ పోలీస్ రాడియో సెండు బీగోస్ హియర్ బై రాడియో డామ్స్ట్రెట్ ఇట్ మైన కొలేగ ఎలిస్ ప్లీస్టర్.